గోచరం తమగోచరం గోవిందం ప్రణవానందం సద్గురుం ప్రణతోమ్యహం గోవిందం ప్రణవానందం సద్గురుం ప్రణతోమ్యహం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురం మీలితం ఏన తస్మై శ్రీగురవే నమ అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం